0: ఫోర్ గల్హాయదుగా దివహేఫే మొన్ని కొన్నని
1: ఫీని బుడు
2: మిఫహరుగే ఇదుస్ వర ఫోర్ గదవాన్ వర మజావాన్
0: అల్హాయదుగే ఖాస ప్రోగ్రామ్
1: ఫీని బురు
2: హవీర్ హతరుగడి ఫనరే

0: మీరు మీ తిబ్బి సెంట్రల్ పార్క్ సరిహద్దు వెనక పూరితం బేవరియా వాహక మీ దక్కాలని
1: వాహక దక్కం మీద నావి ఆ నావి మీరు వరబడం ఆమె తయారు వేగే ఉన్నే బుణిదో
2: లబ్బ తయారు వేగం మీరు
1: బేరే కాల హరకాత మీ తబుత
2: అదినద్దో మెహార్ వాణి కడగండు సేహా కుడే ఉందో మెహారు
1: ఒడు కుదిం బేరే కాల ఇచ్చిస బూటను
2: ఆ ఇచ్చిస బేవరి వాణం దెమ్మే ఉళదా
1: ఏమె హిగ్గాము కొంకమే
2: కానీ ఎందే ఫుట్బాల్ అదో
1: ఫుట్బాల్ కొలేజ్ మిత పిఎస్ఎం గే బోలే వర బడ ఫోరి నగాయబ
2: ఫుట్బాల్ లైకి వర రంగల కమెత్ దెం కొరియ దాందో
0: కప కొంటి మక సపోర్ట్ కొరేని
2: వరల్డ్ కప్

అది అల్లాహోషాయకలాంగ రసూలాయ త్యబామిహుం ఖ్యమం వాష అది త్యబామిహుం దిబస్వ అరారుం వాష దిబస్వ అరారుం వానమ త్యబామిహుం ఫిండివే త్యబామిహుంగి బారుణతి హింగాదానే అది త్యబామిహుం రక్కాతిర్ వాష హమ కషరుం అల్లాహు ఒడిగం వని కెచ్చరి నాయకుగే.

0: హమకశ్వరం దిరే తగ తీగ తెరేం అల్లాహుకి హజ్రతుగా ఎమ్మె నుబేకం బొడు బయకి ఖాఫిర్ విమీహుణ్ణి ఫహ ఎవరేం ఈమానెన్ నువానితే.
1: දිවෙහි FM දිවෙහි නායකු 91.1 MHz.